0: పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకుందాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నరా పంచ పదాయతాః త్రయశ్చ తురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ పతి అయిన వాడు పత్తినాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అన్విస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. కృష్ణవీతాయ, యుద్ధానికి వెళ్లే సోల్జర్ ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు పరమేశ్వరుడు ఇక్కడ. ఎందుకంటే ఈ మంత్రములన్నీ కూడా శివుణ్ణి స్తుతిస్తూ వాడినవి. త్రిపురాసుర సంహార సమయంలో దేవతలందరూ రుద్రం చేసేటానికి, అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఆ ఏమి చక్కగా చేశాడు ఆయన. ఆ చేసి ఇంటికి వస్తున్నట్ట, ఆ వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతలు స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. ఆ నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. ఆ కవచం వేసుకున్న శివుడు కృత్స్న, మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్నవీతాయ, మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్నవీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే, పరిగెత్తట యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే, ఊరికినే పరిగెత్తి ఎందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకి పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు, శత్రు సంహారం కోసం ధావతే, ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలి తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాణ్ణి పట్టి కొట్టి సత్వరాంపతే నమః సత్పురుషుల్ని కాపాడతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని, సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు. గనక నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతయే నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, అని ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే, వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నాం అంటే, నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో, దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం కూర్చొని రుద్రం చెప్పుకర్మ. అక్కడ ఆయన ధావతే సత్వనాం పతే నమః కృష్ణవీతాయ పత్తీనాం పతే నమః దూతాయ ప్రహితాయ ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలు ఉన్నవారన్నిటికీ పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్నవీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతి వాడికి ఆపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ని ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది, ఎవడా పని చేస్తున్నాడు లోపల, మనకు మెలకోలేదే, ఎవడా పని చేస్తున్నాడు లోపల. నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడిమను కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెళుతుందో చైతన్యం. అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఎవడి డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. కృత్స్న వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్న వీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్ట ఆయన. అందుకే భక్తుడు అంటాడు భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నట్టు. అది భక్తుడు అంటాడు. కృత్స్న వీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతాడట. ఎందుకండి పరిగెత్తడం ఆయన అంటే భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవర్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంత మను ధావతి. మహాదేవా మహాదేవా మహాదేవా అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడి వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి? అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమై ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృత్స్న వీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడు ఆయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయడం అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి అటు మూడవ అనువాకంలోకి తృతీయ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవట, అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నిటినీ సహించట్లే ఆయన. ఈ సహించి ఉండేటువంటి వాడు అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన. ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వములు లేస్తాడు, వందింటికి లెక్క పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్నీ సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క ఆయన లెక్క అంతా వాడు ఆయు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికిది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకు పట్టవు. అందుకే సహమానాయ దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమి పట్టించుకోలేదు. పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ, ఆఖరిగా నవమానాంచాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు చెప్పాడు, పాపం ఆపుకోలేక నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా, సరే వాడు సరదా వాడిది కానీ లే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అది విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటలు అవుతాం. అంతేగాని పరమేశ్వరుడు ఏమీ చేయడు, ఆయనకేం అవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటే ఆయనే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి? గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకు మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించాడట, అది విశేషం. అందుకు సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలుసు ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో. కర్మఫల ప్రదాత, అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు, ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా? నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవట, అవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టేట. అందుకు అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితకబాదేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన హింస కోసం, అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగబాది పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒకదాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ, అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడుండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు, ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడో చేసేవిగా అనుభవించు. నివ్యాధిని అవ్యాధిని నాంపతే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి కల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చోరవృత్తి శిఖామణుల్ని, చోర శిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు చూడండి. ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయొద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసుకోవడానికి కాదు ఇక్కడ. ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనా యోగాలు, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం? మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందో అనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిలింగం అనుభవించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకి రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోర భయం ఉత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రువును చాటయోచ్చాటయ అని అంటే అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకే ఇక్కడ చోరభయం ఉత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక్క ఘట్టం మీకు చెప్తున్నాను తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటాయినా వీళ్ళందరూ ఈశ్వర భక్తులు శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది. అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరి ఇల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి ఈ దొంగలందరూ ఇలా వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అనుకున్నాను ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టేటవాడు. పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందిట, కృష్ణ కృష్ణ కృష్ణ అనుకోరా నీకేం పర్వాలేదు అంటే వాడు అన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్ని ఇస్తాడా అన్నట్టండి దొంగ అన్ని ఇస్తాడు. వెంటనే కత్తి మడిచి నమస్కారం పెట్టండి పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగ దలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాడు అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది. మనను బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి. వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు మనకి. హరి హర గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళ గుడులు మారేయని చెప్పి మనం కొట్టుకుంటున్నాం కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాళ్ళు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి. దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు. అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వ శక్తి గలవాడు. దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు, లేకపోతే వంచనలు చేసేవాడే కాదు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు. కకుభాయే ఆయన ఆ స్వామి ఎలా ఉన్నా అంటే నిషంగిణే కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్థేనానాం పతే నమః. స్థేన అంటే దొంగ అని అర్థం. స్థేనలకి పతి అయిన వాడు దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత శ్లోకం మంత్రంలో నిషంగణ ఇషుధుమతే తస్కరాణాం పతే నమః. ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కార శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః. ఇది దొంగలే. ఒక్క దొంగలకే స్థేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్థేన అంటే గుప్త చోరులు అని అర్థం. కనబడకుండా దోచుకునేవాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం, పరుసుందో లేదో సరిగ్గానే ఎంత అసలు విడిచిపెట్టాం, ప్రతి క్షణం తలుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్థేనానాం పతే నమః. అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః. మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు ఇంట్లోకి వస్తాడు, కట్టి పడేస్తాడు. మనం చూస్తూనే ఉంటాం, లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయి చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః. ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్లతో పాటు ఉంటూ మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అంతరికి నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర. అయ్యగారు అయ్యగారు రూపం మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గర ఉన్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడు నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ చేస్తూ చేస్తూ చెట్ట చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువుడి వల్లే. స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు, మరెవ్వరు కాదు. స్థాయునాం పతయే నమః. వీళ్ళు ఎలా ఉంటారా అంటే వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించాడు నిషంగణ ఇషుదుమతే. వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే కఠారులు అక్కర్లే. వంచతే పరివంచతే, మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం. ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు. పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప, మన చేత ఓటు వేయించుకున్న వాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడో మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేసిన మొన్నేమో దేవాలయాల స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము. ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ ఇక్కడెవడో ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాడని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే, ఎన్ని వంచనలండి. మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద్దాతుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరం అంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలా మంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయునాం పతయే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు. తాడిని తన్నేవాడు ఉంటే తన తన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయునాం పతయే నమః. నమస్తృకావిభ్యో జిగాగుంసభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొర అనా ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గర ఉండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకావిభ్యో జిగాగుంసభ్యో నమో నమ. అలాంటి యంత్రాలన్నీ పట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాం పతయే నమః. ముష్ణతాం పతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదున్న దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సిమద్భ్యో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయే వాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరద్భ్య రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసినా ఒక్కడేనో కొట్టి వెళ్ళిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడు వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిధానిభ్యశ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా, దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా. అంతే కదా, ఆ విధంగా దోచుకున్నాడు. మరొకటి మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచితే. ఏమి స్కిల్ అండి వాడికి, ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
2: సంపెంగ పువ్వు. శివారాధన అనేది మనం చేయాలి, వివిధ రకాలైనటువంటి పువ్వులతో ఆ శివుణ్ణి పూజ చేయాలి, శివుడికి అభిషేకం చేయాలి అని చెప్పేసి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే శివుడికి సంపెంగ పువ్వుతో అర్చన చేయటము అనేది నిషేధము. ఈ విషయాన్ని మనం ఒకసారి చెప్పుకోవాలి. శివ పూజకు సంపెంగ పువ్వు ఎందుకు పనికిరాదో ఒకసారి చూద్దాం. దక్షిణ దేశంలో గోకర్ణము అనేటటువంటి క్షేత్రం ఉంది, దాన్నే భూకైలాసము అని కూడా అంటారు. నారదు మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెడుతూ దోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. అది బాగా విరగబూచుంది, దాని నిండా పువ్వులున్నాయి. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెని చేత్తో పట్టుకుని నుంచునున్నాడు. అది చూసినటువంటి నారదుడు ఆ విప్రుడి దగ్గరికి వెళ్లి, ఏమయ్యా నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు నుంచున్నావు అన్నాడు. దానికి ఆ విప్రుడు, నేనొక బాటసారిని, దోవలో అలసిపోయి ఈ చెట్టు నీళ్ళలో నుంచున్నాను అన్నాడు. నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి తిరిగి వెడుతూ ఈదోగుండానే మళ్లీ వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు మళ్లీ అతని దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంటూ వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుడు. నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని అడిగాడు. అంతకుముందే నారదుడు తనను గురించి ఏమన్నా గనక అడిగినట్లయితే తెలియదని చెప్పవలసింది అని ఆ చెట్టుతో చెప్పాడు ఈ బ్రాహ్మణుడు. అందుకని ఆ సంపెంగ చెట్టు నారదుడితో, నాకేమీ తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు, మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్లాడు. అక్కడ 108 సంపెంగ పూలతో మహాబలేశ్వరుడు అర్చించబడి ఉన్నాడు. ఎదురుకుండా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి, ఈ పూలతో ఎవరు స్వామిని అర్చించారు అని అడిగాడు. నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు వచ్చి శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజే అతనికి దాసుడయ్యాడు. దాంతో ఆ కపట వేషధారి అందరి ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పట్టుకుని పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో, దేవదేవా, వాడు కపట బ్రాహ్మణుడు, ఆ విషయం నీకు తెలుసు, తెలుసు కూడా నువ్వు వాడిని కరుణించావు, అందుకే కదా అతడు ఈ రకమైనటువంటి పాడు పనులన్నీ చేస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకరా పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆవిడతో, నువ్వు ఎవరమ్మా, నీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆవిడ, మునీంద్ర,

0: ఆ మాటలు విన్నటువంటి నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తావెందుకు? ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారదా, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నేను ఉపేక్షిస్తాను, అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడవలసింది అన్నాడు. నారదుడు ఈశ్వరుడి దగ్గర సెలవు తీసుకుని సంపెంగ చెట్టు దగ్గరికి వెళ్లి, ఓ వృక్షరాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఎందుకు నీ పూలు తీసుకువెడుతూ ఉన్నాడు అని అడిగాడు. నాకు తెలియదు అన్నది సంపెంగ చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపెంగ వృక్షమా, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా ప్రీతి, కాని నువ్వు ఆ బ్రాహ్మణుడి యొక్క విషయం తెలిసి కూడా తెలియదు అని చెప్పి అబద్ధం చెబుతూ ఉన్నావు, అందుచేత నీ పూలు శివ పూజకు ఇంకా పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి, ధనాశతో నువ్వు ప్రజలను పీడిస్తూ ఉన్నావు, నిన్ను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించవలసింది అని శాపం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి యొక్క కాళ్లావేళా పడి బతిమలాడు. అప్పుడు నారదుడు కరుణించి, నువ్వు విరాధుడు అనేటటువంటి రాక్షసుడిగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఈ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకి పనుకురాకుండా పోయింది. అందుకే పరమేశ్వరుణ్ణి అర్చించేటప్పుడు సంపంగి పూలతో అర్చన చేయకూడదు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

తథద్రయిం వైకోషం అగ్నిర్విష్మానస్వాంచోహీత సమీమహే మహాగయమ్ అభిత్వాసూరణో నమోలుబ్ధాయిన ధేనవాహ ఈశానమస్య జగదస్వ

ఆత్మనం సమిధ్యతోజిష్టర్వేష్ోత ఆయక్షస్తూన పాతమోదిరేకారవపరాజితం ఇంద్రం దేవగ్రస్వర్విదం.

ేవసుజేవ్యుష్టమద్ధయత్ సృష్టం కుర్వన్ సృష్టకృష్టమద్యకారోతు నో వసువనే వసుధేయస్యవేతుయజ అగ్నిమద్యహోదాహారమగణీకాయ యజమానః ప్రసంపత్.

హయోస్యత్యోసిమయోస్యర్వాసి సప్తీరసి వాజ్యాసి వృషాసి నృమణాసి.

ృద్రాంజన్మసుధీరస్థాన్మోజోషిద్రస్థాన్మదంతరస్థాన్మ పదనాకారోన్జన్మదేవ

సమహతరిగస్మద్భరం విశ్వత్సూతమమతం సయోషతయ అనుతో విక్షుభోషాభుద్రవత్వాహుత సుబ్రహ్మా యజ్ఞేతూనాభోజనా ఉదస్థ శోజనఃాయుత్పానస్థేత అరుణాతోర్పదత్తమగ్నిహేనోపదీశానస్ సహతో సస్మయే శోకహిశ్రవ సగిధానోపద

రసోషసః హరిగ్రజంభరగ్రదోషః ప్రదే హాతే అర్ఘైమహ్యుమంతం జయ భాజనయ్యాదేపదీయతే సమిద్యేతయ్యవేగ్రోత్యా ఆసే అర్ఘ్యమిషాహమిత్రస్పదే సుష్టం దేహమ్య

స్వర్ణస్వామేష్భద్రగోహృతం హృద్యామాతపోహై అభ్యజేద్భృజనందోర్ణేకాశేమేర్ణోర్ణేర్భవాజ్యోతిష్ణేమీ అగ్నిగుంహోతాజాతజయంతమహుతర్పిత్రాతాశివాభవరోక్షన్సాయ పౌనవీమే సహిద్రదురక్షేదో

ప్రజాపతినాశ్చాధ్యేర్జున పరవన్నేష్టామ్యాచ్చాచ్చామహం ప్రవచ్చేషా మే ధర్మ ధర్మ

ఇక్షత్రమో దేవతాక్షత్రం విశ్వే దేవా దేవత సోనా నక్షత్రం విశ్వదేవత త్రివిత్ర నక్షత్రం మనమో దేవత నక్షత్ర విశ్వా దేవత నక్షత్రమేకమా దేవత నక్షత్రమే బుద్ధ్యో దేవత నక్షత్రం.

ధిపతిప్రధానోత్రం విశ్వసోధారయేణం క్షత్రం విశ్వసోధారయేణం చింద్రత్వోదయనమంజనజయనమధ్యమిదం వాచేణ సగణేణ రక్షా సాచిదిశాంసహితాయుధస్పదే విశ్వేదనాప్రావృషాన్నాగం సువర్వతే ఇదం క్షత్రం దత్తరమస్వోజోనాభృష్టం దహస్రిగం సహస్వరే అయోసేమర్చిగం క్షత్రం రఘునవాదముగ్రాం సత్రమిదం దాధారో అస్థాదానాం విక్రమదత్తోజః సుధితామరుణాశరణాం ధానాం శిఖిత్రో అస్మై రాత్రాయ సమిషర్మ యక్షతం అయ్యాజేవా మన్నసి దేవ నేజా నృత్వభాగం భృతం వేత్రయం సహ ఇదమిం రక్త

ప్రజాగం సంవత్సరో అన్హారా రేవత్సామాజిందోజాస్తోమత్రయత్రిగుంశే భువనక్షత్రీవసద్వాదే అభినోగణాహి నృతమీర్

ఋక్సుమగ్ని ఋక్స్వృదాయో అస్మదిమర్థే హైష్ భోజ్యా వృక్షో దివ్యమే.

0: வைஸ்வமனசஞ்ச நித்வாஹோ இனக்ஷ்யா வாயிஸ்பதாயே ஜோமந்த தாயமாஹே வாயம் சுவோஹாயே ராமக்னா ஓபூதோஹாயே.
1: ஓம் நமசிவாய். You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
3: Maulav Ganga Shashankav கரச்சரணதலே சீதலாங்கா புஜங்காஹ வாமே பாகே தயார்த்ர ஹிமகிரிதனயா சந்தனம் சர்வகாத்ரே இத்தம் சீதம் பிரபூதம் தவகனக சபா நாதவோடும் க்வ சக்திஹி சித்தே நிர்வேத தப்தே யதி பவதி நதே நித்யவாசோ மதீயே காங்கம் வாரி மனோஹாரி முராரி சரணச்யுதம் திரிபுராரி சிரஷ்சாரி பாபஹாரி புநாதுமம் ஜோதத்தே நிஜமாயையைவ புவனாகாரம் விகாரோத்ஜிதஹ யஸ்யாஹு கருணாகடாக்ஷ விபவௌ ஸ்வர்காபவர்காபிதௌ ப்ரத்யக்போத சுகாத்வயம் ஹ்ருதி சதா பஷ்யந்தி யம் யோகினஹ தஸ்மை ஷைல சுதாஞ்சிதார்த்தவ புஷே ஷஷ்வன்னமஸ்தேஜசே கிருபாலலித வீக்ஷணம் ஸ்மிதமனோஜ்ஞ வக்த்ராம்புஜம் ஷஷாங்க கலயோஜ்வலம் ஷமிதகோர தாபத்ரயம் கரோது கிமபி ஸ்புரத் பரமசௌக்ய சச்சித்வபுஹு தராதர சுதாபுஜோ த்வலஜிதம் மஹோ மங்கலம் ஸ்ரீமத் க்ஷீரதரங்கிணி தடகதே புண்யே விரிஞ்சே புரே நித்யம் சந்நிஹிதம் கிலாகலயிதும் க்ஷீராபிஷேகாதரம் ஸ்ரீகாருத்மத வல்லிகாசஹசரம் மார்கே சஹாயம் நிருணாம் ஸ்ரீமத் தீக்ஷித விப்ரதைவதவரம் சஞ்சிந்தயே சங்கரம். ஸ்ரீமதப்பய்ய தீக்ஷிதேந்திர ரசித்தஸ்ய கங்காதராஷ்டகஸ்ய த்ருதீய ஸ்லோகஹ. த்ருதீயே ஸ்லோகே த்விதீயா கதா. ஸ்லோகஸ்யஸ்ய த்ருதீயே பாதே தைத்யானாம் பலபராக்ரமவர்தன ரூபாம் ஆர்த்திமாபத்யமானஸ்ய சகலதேவ ஷரணீக்ருதஸ்ய பகவதோ நாராயணஸ்ய ச ஆர்த்திஹந்தாரம் தஸ்ய விஜயப்ராப்த்யர்த்தம் தஸ்மை சுதர்சனசக்ரம் தததம் பகவந்தம் ஹரீஸ்வரம் ஸ்துவந்தி தீக்ஷிதேந்திராஹ. ஏவம் பவதி ஸ்லோகஹ. மிருத்யும் வக்ஷசி தாடயன் நிஜபத த்யானைக பக்தம் முனிம் மார்க்கண்டேயம் அபாலயத் கருணயா லிங்காத்விநிர்கத்யயஹ நேத்ராம்போஜ சமர்ப்பணேன ஹரயே பீஷ்டம் ரதாங்கம் ததோ ஆர்த்தத்ராண பராயணஸ் ச பகவான் கங்காதரோ மே கதிஹி இதி. அன்வயஹ ஏவம் பவதி. யஹ லிங்காத் விநிர்கத்ய மிருத்யும் வக்ஷசி தாடயன் நிஜ பதத்யானைக பக்தம் முனிம் மார்க்கண்டேயம் கருணயா அபாலயத் யஷ்ச நேத்ராம்போஜ சமர்ப்பணேன ஹரயே அபீஷ்டம் ரதாங்கம் ததோ சஹ ஆர்த்தத்ராண பராயணஹ பகவான் கங்காதரஹ மே கதிஹி இதி. சிவபுராணாந்தர்கதாயாஹ சதுர்த்தியாஹ கோடிருத்ரசம்ஹிதாயாஹ சதுஸ்த்ரிம்ஷத் பஞ்சத்ரிம்ஷத் அத்யாயாப்யாம் பிரதிபாதிதம் விஷ்ணுனா ஸ்வநேத்ரமுத்பாட்ய சஹஸ்ரதமாம் போஜத்வேன தத் சமர்ப்பணேன தத் துஷ்டான் மஹேஸ்வராத் சுதர்சனசக்ர ப்ராப்தி விருத்தாந்தம் சங்கிருண்ஹந்தி. யஹ நேத்ராம்போஜ சமர்ப்பணேன ஹரயே அபீஷ்டம் ரதாங்கம் ததௌ சஹ ஆர்த்தத்ராண பராயணஹ பகவான் கங்காதரஹ மே கதிஹி இதி. நேத்ராம்போஜ சமர்ப்பணேன நேத்ராம்போஜஸ்ய பாடிதவாமநேத்ரஸ்ய சமர்ப்பணேன ஹரயே தைத்யநாசார்த்தம் சரணாகதாய விஷ்ணவே அபீஷ்டம் வாஞ்சிதம் ரதாங்கம் மனஸ்தத்வாத்மகம் சுதர்சனாக்யம் சக்ரம் ததௌ சஹ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. శ్రీ శివపురాణే చతుర్థ్యాం కోటిరుద్రసంహితాయాం సూతపౌరాణికేన నైమిషారణ్యస్థేభ్యః ఋషిభ్యః శివావతారమాహాత్మ్యం వివిధాఖ్యానపురస్సరం నివేదితం. హరీశ్వరస్య లింగస్య మహిమానం, విష్ణునా కృతం శివారాధనం, తస్మాత్ తస్య సుదర్శనచక్ర ప్రాప్తిం చ పృష్టే సతి నైమిషారణ్యవాసిభిర్మహర్షిభిః తత్కథాం వక్తుమారేభే సూతః. కస్మిశ్చిత్ కాలే దైత్యానాం బలపరాక్రమవర్ధనేన పీడితాః దేవాః విష్ణుం శరణం ప్రాపుః ఇతి. భగవాన్ హరిః శరణార్థమాగతాన్ దేవాన్ విలోక్య భగవంతం హరమేవ చింతయామాస ఇత్యాహ. స్మృత్వా శివపదాంభోజం విష్ణుర్వచనమబ్రవీత్ ఇతి. సకల నిలింపరక్షణ విధౌ హరః ఏవ దక్షః ఇత్యాహ విష్ణుః. కరిష్యామి చ వః కార్యం ఆరాధ్య గిరిశం సురాః బలిష్ఠా శత్రవో హ్యేతే విజేతవ్యాః ప్రయత్నతః ఇతి. ఇత్యుక్తాస్తే సురాః సర్వే విష్ణునా ప్రభవిష్ణునా మత్వా దైత్యాన్ హతాన్ దుష్టాన్ యయుర్ధామ స్వకం స్వకం ఇతి. అథ విష్ణుకృతం శివారాధనం కథయితుం ప్రక్రమతే. విష్ణురప్యమరాణాం తు జయార్థమభజచ్ఛివం సర్వామరాణామధిపం సర్వసాక్షిణమవ్యయం గత్వా కైలాసనికటే తపస్తేపే హరిస్వయం కృత్వా కుండం చ సంస్థాప్య జాతవేద సమగ్రతః పార్థివేన విధానేన మంత్రైర్నానావిధైరపి స్తోత్రైశ్చైవాప్యనేకైశ్చ గిరిశం చాభజన్ముద కమలైః సరసోజాతైః మానసాఖ్యాన్ మునీశ్వరాః బద్ధ్వా చైవాసనం తత్ర నచచాల హరిస్వయం ప్రసాదావధి చైవాత్ర స్థేయం వై సర్వథామయ ఇత్యేవం నిశ్చయం కృత్వా సమానర్చ శివం హరః. యదా నైవ హరస్తుష్టః బభూవ హరయే ద్విజాః తదా స భగవాన్ విష్ణుః విచారే తత్పరోభవత్. విచార్యైవం స్వమనసి సేవనం బహుధా కృతం తథాపి న హరస్తుష్టః బభూవోతి కరః ప్రభుః. తతస్తు విస్మితో విష్ణుః భక్త్యా పరమయాన్వితః సహస్రనామభిః ప్రీత్యా తుష్టావ పరమేశ్వరం ఇతి. ఉత్తరస్మిన్నధ్యాయే విష్ణునా కృతం శివసహస్రనామస్తోత్రమవధేయం. తద్ధి తేన కృతం శివప్రపదనం ద్యోతయతి. ఉచ్యతే పునరస్మిన్నధ్యాయే ప్రత్యేకం కమలం తస్మై నామమంత్రముదీర్య చ పూజయామాస వైశంభుం శరణాగత వత్సలం పరీక్షార్థం విష్ణుభక్తేః తదా వై శంకరేణః కమలానాం సహస్రాత్తు హృతమేకం చ నీరజం న జ్ఞాతం విష్ణునా తచ్చ మాయాకారణమద్భుతం న్యూనం తచ్చాపి సంజ్ఞాయ తదన్వేషణ తత్పరః బభ్రామ సకలాం పృథ్వీం తత్ప్రీత్యై సుదృఢవ్రతః ఇతి. ఏతత్ పూజనేనాప్యతుష్టం పార్వతీరమణం జ్ఞాత్వా హరిః స్వనేత్రముత్పాట్య సమర్పయామాస తత్తుష్ట ఏవ హరః ఆవిరాసేదిత్యాహ. తదప్రాప్య విశుద్ధాత్మా నేత్రమేకముదాహరత్ తం దృష్ట్వా స ప్రసన్నోభూత్ శంకరః సర్వదుఃఖః ఆవిర్బభూవ తత్రైవ జగాదవచనం హరిం. శివ ఉవాచ ప్రసన్నోస్మి హరేతుభ్యం వరం బ్రూహి యథేప్సితం మనోభిలషితం దద్మి నాదేయం విద్యతే తవ ఇతి. భగవాన్ విష్ణురువాచ వాచ్యం కిం మే త్వదగ్రే వై హ్యంతర్యామి త్వమాస్థితః తథాపి కథ్యతే నాథ తవ శాసన గౌరవాత్ దైత్యైశ్చ పీడితం విశ్వం సుఖం నోన సదాశివ దైత్యాన్ హంతుం మమ స్వామిన్ స్వాయుధం న ప్రవర్తతే కిం కరోమి క్వ గచ్ఛామి నాన్యో మే రక్షకః పరః అతోహం పరమేశాన శరణం త్వాం సమాగతః ఇతి. తద్భక్త్యా పరితుష్టః భగవాన్ సుదర్శనచక్రం దత్వా తమన్వగ్రహీత్. తదనుగ్రహేణైవ భగవాన్ హరిః దైత్యాన్ జిగాయ ఇత్యాహ. ఇతి శ్రుత్వా వచో విష్ణోః దేవదేవో మహేశ్వరః దదౌ తస్మై స్వకం చక్రం తేజోరాశిం సుదర్శనం. తత్ప్రాప్య భగవాన్ విష్ణుః దైత్యాంస్తాన్ బలవత్తరాన్ జఘానతేన చక్రేణ ద్రుతం సర్వాన్ వినాశ్రమం जगत्स्वास्थ्यं परं लेभे बभूव सुखिनसुराः सुप्रीतस्वायुधं प्राप्य हरिरासीन् महासुखी इति। भाषणमिदं विष्णुकृतशिवसहस्रनामस्तोत्रपारायणेन समर्पयामि। सूत उवाच, श्रूयतां ऋषयश्रेष्ठाः कथयामि यथाश्रुतं, विष्णुना प्रार्थितो येन संतुष्टः परमेश्वरः। तदाहं कथयाम्यद्य पुण्यं नाम सहस्रकम्। श्रीविष्णुरुवाच, शिवो हरो मृडो रुद्रः पुष्करः पुष्पलोचनः, अर्थिगम्यः सदाचारः शर्वशम्भुर्महेश्वरः। चन्द्रापीडश्चन्द्रमौलिः विश्व

0: మతి ప్రజ్ఞాసుధాధారిణే నమః. ఓం మతి ప్రియ వ్యాఘ్రచర్మవసనాయ నమః. ఓం మతిమతే నమః. ఓం మత్తద్విరతచర్మధృతే నమః. ఓం మతి ప్రసాదక్రియా దక్షాయ నమః. ఓం మంత్రభిర్మంత్రితాయ నమః. ఓం మత్తాయ నమః.
1: ఓం మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరాయ నమః. ఓం మత్తాంధక కరటి కంఠీరపవరాయ నమః. ఓం మత్తమాదంగ సత్కృత్తి వస

0: పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకున్నాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నహా పంచ పదాయతాః త్రయశ్చతురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటిరెండికి పతి అయిన వాడు పత్తినాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అన్విస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. కృష్ణవీతాయ, యుద్ధానికి వెళ్లే సోల్జర్ ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు పరమేశ్వరుడు ఇక్కడ. ఎందుకంటే ఈ మంత్రములన్నీ కూడా శివుణ్ణి స్తుతిస్తూ వాడినవి. త్రిపురాసుర సంహార సమయంలో దేవతలందరూ రుద్రం చేసేటానికి, అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఏమి చక్కగా చేశాడు ఆయన. చేసి ఇంటికి వస్తున్నట్ట. వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతలు స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. కవచం వేసుకున్న శివుడు కృత్స్న, మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్నవీతాయ, మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్నవీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే, పరిగెత్తట యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే, ఊరికినే పరిగెత్తి ఎందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకు పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు, శత్రు సంహారం కోసం ధావతే, ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలి తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాడిని పట్టి కొట్టి సత్వరాంపతే నమః, సత్పురుషుల్ని కాపాడతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు గనక. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతే నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే, వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నావు అంటే, నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో, దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం కూర్చొని రుద్రం చెప్పుకోగలమా? అక్కడ ఆయన ధావతే సత్వనాం పతే నమః, కృష్ణవీతాయ పత్తీనాం పతే నమః, దూతాయ ప్రహితాయ, ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలు ఉన్న వారన్నిటికీ పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్నవీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతి వాడికి ఆపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ని ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది, ఎవడా పనిచేస్తున్నాడు లోపల, మనకు మెలకోలేదే, ఎవడా పనిచేస్తున్నాడు లోపల. నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడిమును కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెళుతుందో చైతన్యం. అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఎవడి డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు. మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. కృత్స్న వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్న వీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్టు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నట్టు. అది భక్తుడు అంటాడు. కృత్స్న వీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతాడట. ఎందుకండి పరిగెత్తడం ఆయన అంటే భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవేత్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ మహాదేవ మహాదేవ అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడి వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి? అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమై ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృత్స్న వీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడాయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయడం అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి అటు మూడవ అనువాకంలోకి, తృతీయ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరుడు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవట, అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నిటినీ సహించట్లే ఆయన. ఈ సహించి ఉండేటువంటి వాడు అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన. ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వములు లేస్తాడు, వందింటికి లెక్క పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్నీ సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క, ఆయన లెక్క అంతా వాడు ఆయువు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికిది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకు పట్టవు. అందుకే సహమానాయ దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ, ఆఖరిగా నవమానాంచాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు చెప్పాడు, పాపం ఆపుకోలేక నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా, సరే వాడు సరదా వాడిది కానీలే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అది విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటలు అవుతాం, అంతేగాని పరమేశ్వరుడు ఏమీ చేయడు. ఆయనకి ఏమవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటానే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి? గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకు మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించాడు, అది విశేషం. అందుకు సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలుసు ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో. కర్మఫల ప్రదాత, అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు, ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా? నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవారట, అవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టారట. అందుకు అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితక బాధేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన హింస కోసం, అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగ బాధి పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒకదాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడుండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు చేశారుగా అనుభవించు. నివ్యాధిని అవ్యాధిని నాంపతే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి గల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చౌరవృత్తి శిఖామణుల్ని. చౌరశిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు చూడండి. ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసుకోవడానికి కాదు. ఇక్కడ ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనాయోగాలు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం? మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందో అనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిల్లింగ్ కనిపించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకి రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోర భయం ఉత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రుణుచ్చాటయోచ్చాటయ అని అంటే అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకే ఇక్కడ చోరభయముత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక్క ఘట్టం మీకు చెప్తున్నాను తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది, వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటాయన వీళ్ళందరూ ఈశ్వర భక్తులు శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది, అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరి ఇల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి, ఈ దొంగలు అందరూ ఇలాగ వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అనుకున్నాను, ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టేటవాడు. పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందిట, కృష్ణ కృష్ణ కృష్ణ అనుకోరా నీకేం పర్వాలేదు అంటే, వాడు అన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట్టండి దొంగ, అన్నీ ఇస్తాడు. వెంటనే కత్తి మడిచి నమస్కారం పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగను తలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాళ్ళ అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది. మనల్ని బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి, వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు మనకి, హరి హర. గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళు గుడులు మారాయని చెప్పి మనం కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాడు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి. దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు. అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వ శక్తి గలవాడు, దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు, లేకపోతే వంచనలు చేసేవాడే కాదు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు. కకుభాయే ఆయన స్వామి ఎలా ఉన్నా అంటే నిషంగిణే, కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్థేనానాం పతే నమః, స్థేన అంటే దొంగ అని అర్థం. స్థేనలకి పతి అయిన వాడు దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత ఈ శ్లోకం మంత్రంలో నిషంగణ ఇషిధుమతే తస్కరాణాం పతే నమః, ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కారం శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః, ఇది దొంగలే. ఒక్క దొంగలకే స్థేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్థేన అంటే గుప్త చోరులు అని అర్థం, కనబడకుండా దోచుకునేవాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం, పరుసుందో లేదో సరిగ్గానే, ఎంత అసలు విడిచిపెట్టం, ప్రతి క్షణం తలుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్థేనానాం పతే నమః, అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః, మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు. ఇంట్లోకి వస్తాడు కట్టి పడేస్తాడు, మనం చూస్తూనే ఉంటాం, లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయి చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః, చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః, ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్లతో పాటు ఉంటూ, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అందరికీ నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర. అయ్యగారు అయ్యగారు రూపాయి మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గర ఉన్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడు నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ చేస్తూ చేస్తూ చిట్ట చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువుడి వల్లే. స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు, మరెవ్వరు కాదు. స్థాయునాంపతే నమః. వీళ్ళు ఎలా ఉంటారా అంటే, వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించాడు నిషంగణ ఇషుదుమతే. వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే, కఠారులు అక్కర్లే. వంచతే పరివంచతే, మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం. ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు. పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు, అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప, మన చేత ఓటు వేయించుకున్నవాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడు మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేసిన మొన్నేమో దేవాలయాల స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము. ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ, ఇక్కడ కూడా ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాడని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే, ఎన్ని వంచనలండి. మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద దాచుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలామంది ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయూనాం పతే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు. తాడిని తన్నేవాడు ఉంటే తనదన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయూనాం పతే నమః. నమస్తృకావిభ్యో జిగాగుంసభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొర అనా ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గర ఉండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకావిభ్యో జిగాగుంసభ్యో నమో నమః. అలాంటి యంత్రాలన్నీ పట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాంపతయే నమః. ముష్ణతాంపతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదున్న దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సిమద్భ్యో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయేవాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరద్భ్య, రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి, నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసిన ఒక్కడేనో కొట్టి పడిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడు వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిధానిభ్యశ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా, దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే, దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా, అంతే కదా. ఆ విధంగా దోచుకున్నాడు. మరొకడు మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచిత, ఏమి స్కిల్ అండి వాడికి. ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఓం నమః శివాయ. యూఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: సంపెంగ పువ్వు శివారాధన అనేది మనం చేయాలి. వివిధ రకాలైనటువంటి పువ్వులతో ఆ శివుణ్ణి పూజ చేయాలి, శివుడికి అభిషేకం చేయాలి అని చెప్పేసి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే శివుడికి సంపెంగ పువ్వుతో అర్చన చేయటము అనేది నిషేధము. ఈ విషయాన్ని మనం ఒకసారి చెప్పుకోవాలి. శివపూజకు సంపెంగ పువ్వు ఎందుకు పనికిరాదో ఒకసారి చూద్దాం. దక్షిణ దేశంలో గోకర్ణము అనేటటువంటి క్షేత్రం ఉంది, దాన్నే భూ కైలాసము అని కూడా అంటారు. నారదు మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ దోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. అది బాగా విరగబూచుంది, దాని నిండా పువ్వులున్నాయి. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నె చేతితో పట్టుకుని నుంచునున్నాడు. అది చూసినటువంటి నారదుడు ఆ విప్రుడి దగ్గరికి వెళ్లి, ఏమయ్యా నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు నుంచున్నావు అన్నాడు. దానికి ఆ విప్రుడు, నేనొక బాటసారిని, దోవలో అలసిపోయి ఈ చెట్టు నీళ్ళలో నుంచున్నాను అన్నాడు. నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి తిరిగి వెడుతూ ఈ దోవగుండానే మళ్లీ వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు మళ్లీ అతని దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంటూ వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుడు. నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని అడిగాడు. అంతకుముందే నారదుడు తనను గురించి ఏమన్నా గనక అడిగినట్లయితే తెలియదని చెప్పవలసింది అని ఆ చెట్టుతో చెప్పాడు ఈ బ్రాహ్మణుడు. అందుకని ఆ సంపెంగ చెట్టు నారదుడితో, నాకేమీ తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు, మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్లాడు. అక్కడ 108 సంపెంగ పూలతో మహాబలేశ్వరుడు అర్చించబడి ఉన్నాడు. ఎదురుకుండా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి, ఈ పూలతో ఎవరు స్వామిని అర్చించారు అని అడిగాడు. నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు వచ్చి శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజే అతనికి దాసుడయ్యాడు. దాంతో ఆ కపట వేషధారి అందరి ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పట్టుకుని పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో, దేవదేవా, వాడు కపట బ్రాహ్మణుడు, ఆ విషయం నీకు తెలుసు, తెలుసు కూడా నువ్వు వాడిని కరుణించావు, అందుకే కదా అతడు ఈ రకమైనటువంటి పాడు పనులన్నీ చేస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకరా పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆవిడతో, నువ్వు ఎవరమ్మా, నీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆవిడ, మునీంద్ర, నా భర్తకి ఒక ప్రమాదం జరిగి ఒక కాలు పోయింది, అవిటివాడైపోయాడు, నాకు ఒక కూతురు కూడా ఉంది, ఆ కుమార్తెకి వివాహం చేయాలి అని రాజుగారి దగ్గరికి వెళ్లి నేను సహాయం అర్థించాను. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు నాకు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చినటువంటి నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగ భాగం ఇమ్మంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక ఇప్పుడు ఆ మహాబలేశ్వరుని శరణు వేడుతూ ఉన్నాను అన్నది. ఆ మాటలు విన్నటువంటి నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తావెందుకు, ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారదా, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నేను ఉపేక్షిస్తాను, అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడవలసింది అన్నాడు. నారదుడు ఈశ్వరుడి దగ్గర సెలవు తీసుకుని సంపెంగ చెట్టు దగ్గరికి వెళ్లి ఓ వృక్షరాజమా నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఎందుకు నీ పూలు తీసుకువెడుతూ ఉన్నాడు అని అడిగాడు. నాకు తెలియదు అన్నది సంపెంగ చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపెంగ వృక్షమా, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా ప్రీతి, కాని నువ్వు ఆ బ్రాహ్మణుడి యొక్క విషయం తెలిసి కూడా తెలియదు అని చెప్పి అబద్ధం చెబుతూ ఉన్నావు, అందుచేత నీ పూలు శివపూజకు ఇంకా పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి, ధనాశతో నువ్వు ప్రజలను పీడిస్తూ ఉన్నావు, నిన్ను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించవలసింది అని శాపం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి యొక్క కాళ్లావేళా పడి బతిమలాడు. అప్పుడు నారదుడు కరుణించి, నువ్వు విరాధుడు అనేటటువంటి రాక్షసుడిగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఈ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకి పనుకురాకుండా పోయింది. అందుకే పరమేశ్వరుణ్ణి అర్చించేటప్పుడు సంపంగి పూలతో అర్చన చేయకూడదు.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya. Hiranyagarbha.

తథత్రయీం మయికోషం అగ్నిర్విష్వమానస్వాంచజన్య పురోహీత సమీమహే మహాగయమ్ అభిత్వాసూరణో నమోలుబ్ధాయ దేనవాః ఈశానమస్య జగదస్వ

సమరం విశ్వత్సూతమ సయోషతే అనుతో విశ్వభోషాభుద్రవత్వాహుత సుబ్రహ్మా యజ్ఞేనమూనాభోజనా ఉదశోజుత్వాయుత్పానస్వేసు ేవస్మభ్యం పూర్వలీగదేవిజంభరగ్రదోషి ఆదే అగ్రైమహ్యుమంతం జయ భాజనం ఆదే అగ్రహిత సుస్తం దేహ

0: ఆత్మన్నర్తోమేష్భద్రగోహిర్భాష్యేష్టోభద్రదక్షాధోధ ఆవిష్టయ్యేర్భర్జనంద్రోగ్నేవాసేవాజ్ఞేర్భవాన్సుధర్మజ్యోతిష్ణేష్ణాదీకర్ణగుంహోతారుమ్మేదాత్సంతం వదోమగుంహతో జాతజగతం
1: సర్వోద్భయాత్పద్భవేనాఖ్యకృపా గృహస్థ విభ్రామోదుక్రతో యుగ ఆయుష్మానస్య సర్పిత అర్ఘేత్తం నోహంతమ ఉదత్రాతాదివాభవమరోక్ష సంసాయోక్షేవ పుణ్యాయ మౌనవీమేత్రవాక్షాక్ష

ప్రజాపతినాశ్చాధ్యేర్జిన ఫలవన్నేష్యాచ్చాంతమహం ప్రవచ్చేషాధర్మ జన్మ

నక్షత్రం విశ్వదేవత నక్షత్రం మనమో దేవత నక్షత్రం విశ్వదేవత నక్షత్రం మనమే కమా దేవత నక్షత్రం దేవత నక్షత్రం

ఆయుధంచుతంచుతాయుధంచుతాయుధంచాయుధంచుతాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచాయుధంచ

ఇంద్రాధిపతిప్రధానోత్రం విశ్వసోధారేణ్రామక్షత్రవృద్ధవిష్యయంద్రభోరస్వీరముగ్రవీరం ఇదం క్షత్రం దత్తర భక్తోజోనాభృష్టగుంద్రిషగుంద్రైరోషేతామన్ విశ్వేదేవాత్రమిదంక్షత్రగుంద్రగిలమానముగ్రాం ఇదమిత్రమ్యత్రమదాత్రమిత్రావరుణాయ్యమంత్రమాధుకారీ సుపార్వతే సుదృఢ

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Dear listeners of Shaivam.org, the following is Gangadhar Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
2: Maulav Ganga Shashankav కరచరణతలే శీతలాంగా భుజంగాః వామే భాగే దయార్ద్ర హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనక సభా నాథవోఢుం క్వ శక్తిః చిత్తే నిర్భేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే గాంగం వారి మనోహారి మురారి చరణచ్యుతం త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతుమం జ్యోధత్తే నిజమాయయైవ భువనాకారం వికారోజ్జితః యస్యాహుః కరుణాకటాక్ష విభవౌ స్వర్గాపవర్గాభిధౌ ప్రత్యగ్బోధ సుఖాద్వయం హృది సదా పశ్యంతి యం యోగినః తస్మై శైల సుతాంజితార్ధవపుషే శశ్వన్నమస్తేజసే కృపాలలిత వీక్షణం స్మితమనోజ్ఞ వక్త్రాంబుజం శశాంకకలయోజ్వలం శమితఘోర తాపత్రయం కరోతు కిమపి స్ఫురత్ పరమసౌఖ్య సచ్చిద్వపుః ధరాధర సుతాభుజోద్వలయితం మహోమంగళం శ్రీమత్ క్షీరతరంగిణీ తటగతే పుణ్యే విరించే పురే నిత్యం సన్నిహితం కిలాకలయితుం క్షీరాభిషేకాదరం శ్రీగారుత్మత వల్లికా సహచరం మార్గే సహాయం నృణాం శ్రీమత్ దీక్షిత విప్రదైవతవరం సంచింతయే శంకరం. శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితస్య గంగాధరాష్టకస్య తృతీయ శ్లోకః. తృతీయే శ్లోకే ద్వితీయా కథా. శ్లోకస్యాస్య తృతీయే పాదే దైత్యానాం బలపరాక్రమవర్ధనరూపాం ఆర్తిమాపద్యమానస్య సకలదేవ శరణీకృతస్య భగవతో నారాయణస్య చ ఆర్తిహంతారం తస్య విజయప్రాప్త్యర్థం తస్మై సుదర్శనచక్రం దదతం భగవంతం హరీశ్వరం స్తువంతి దీక్షితేంద్రాః. ఏవం భవతి శ్లోకః. మృత్యుం వక్షసి తాడయన్ నిజపద ధ్యానైక భక్తం మునిం మార్కండేయమపాలయత్ కరుణయా లింగాద్వినిర్గత్యయః నేత్రాంభోజ సమర్పణేన హరయే భీష్టం రథాంగం దదౌ ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః ఇతి. అన్వయః ఏవం భవతి. యహ లింగాత్ వినిర్గత్య మృత్యుం వక్షసి తాడయన్ నిజ పదధ్యానైక భక్తం ముని మార్కండేయం కరుణయా అపాలయత్ యశ్చ నేత్రాంభోజ సమర్పణేన హరయే అభీష్టం రథాంగం దదౌ సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. శివపురాణాంతర్గతాయాః చతుర్థ్యాః కోటిరుద్రసంహితాయాః చతుస్త్రింశత్ పంచత్రింశదధ్యాయాభ్యాం ప్రతిపాదితం విష్ణునా స్వనేత్రముత్పాట్య సహస్రతమాంభోజత్వేన తత్సమర్పణేన తత్తుష్టాన్మహేశ్వరాత్ సుదర్శనచక్రప్రాప్తివృత్తాంతం సంగృహ్ణంతి. యః నేత్రాంభోజసమర్పణేన హరయే అభీష్టం రథాంగం దదౌ సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. నేత్రాంభోజసమర్పణేన నేత్రాంభోజస్య పాటితవామనేత్రస్య సమర్పణేన హరయే దైత్యనాశార్థం శరణాగతాయ విష్ణవే అభీష్టం వాంఛితం రథాంగం మనస్తత్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రం దదౌ సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. శ్రీ శివపురాణే చతుర్థ్యాం కోటిరుద్రసంహితాయాం సూతపౌరాణికేన నైమిషారణ్యస్థేభ్యః ఋషిభ్యః శివావతారమాహాత్మ్యం వివిధాఖ్యానపురస్సరం నివేదితం. హరీశ్వరస్య లింగస్య మహిమానం విష్ణునా కృతం శివారాధనం తస్మాత్ తస్య సుదర్శనచక్రప్రాప్తిం చ పృష్టే సతి నైమిషారణ్యవాసిభిర్మహర్షిభిః తత్కథాం వక్తుమారేభే సూతః. కస్మిశ్చిత్ కాలే दैत्यानां बलपराक्रमवर्धनेन पीडिताः देवाः विष्णुं शरणं प्रापुः इति। भगवान् हरिः शरणार्थमागतान् देवान् विलोक्य भगवन्तं हरमेव चिन्तयामास इत्याह। स्मृत्वा शिवपदाम्भोजं विष्णुर्वचनमब्रवीत् इति। सकलनिलिम्परक्षणविधौ हरः एव दक्षः इत्याह विष्णुः। करिष्यामि च वः कार्यम् आराध्य गिरिशं सुराः बलिष्ठाः शत्रवो ह्येते विजेतव्याः प्रयत्नतः इति। इत्युक्तास्ते सुराः सर्वे विष्णुना प्रभविष्णुना मत्वा दैत्यान् हतान् दुष्टान् ययुर्धाम स्वकं स्वकम् इति। अथ विष्णुकृतं शिवाराधनं कथयितुं प्रक्रमते। विष्णुरप्यमराणां तु जयार्थमभजच्छिवं सर्वामराणामधिपं सर्वसाक्षिणमव्ययं गत्वा कैलासनिकटे तपस्तेपे हरिस्वयं कृत्वाकुण्डं च संस्थाप्य जातवेदसमग्रतः पार्थिवेन विधानेन मन्त्रैर्नानाविधैरपि स्तोत्रैश्चैवाप्यनेकैश्च गिरिशं चाभजन्मुदा कमलैः सरसोजातैः मानसाख्यान् मुनीश्वराः बद्ध्वा चैवासनं तत्र न चचाल हरिस्वयं प्रसादावधि चैवात्र स्थेयं वै सर्वथा मया इत्येवं निश्चयं कृत्वा समानर्च शिवं हरः। यदा नैव हरस्तुष्टः बभूव हरये द्विजाः तदा स भगवान् विष्णुः विचारे तत्परोऽभवत्। विचार्यैवं स्वमनसि सेवनं बहुधा कृतं तथापि न हरस्तुष्टः बभूवोऽतिकरः प्रभुः। ततस्तु विस्मितो विष्णुः भक्त्या परमयान्वितः सहस्रनामभिः प्रीत्या तुष्टाव परमेश्वरम् इति। उत्तरस्मिन्नध्याये विष्णुना कृतं शिवसहस्रनामस्तोत्रमवधेयं तद्धि तेन कृतं शिवप्रपदनं द्योतयति। उच्यते पुनरस्मिन्नध्याये प्रत्येकं कमलं तस्मै नाममन्त्रमुदीर्य च पूजयामास वैशम्भुं शरणागतवत्सलं परीक्षार्थं विष्णुभक्तेः। तदा वै शङ्करेणः कमलानां सहस्रात्तु हृतमेकं च नीरजं न ज्ञातं विष्णुना तच्च मायाकारणमद्भुतं न्यूनं तच्चापि संज्ञाय तदन्वेषणतत्परः बभ्राम सकलां पृथ्वीं तत्प्रीत्यै सुदृढव्रतः इति। एतत् पूजनेनाप्यतुष्टं पार्वतीरमणं ज्ञात्वा हरिः स्वनेत्रमुत्पाट्य समर्पयामास। तत्तुष्ट एव हरः आविरासेदित्याह। तदप्राप्य विशुद्धात्मा नेत्रमेकमुदाहरत् तं दृष्ट्वा स प्रसन्नोऽभूत् शङ्करः सर्वदुःखः आविर्बभूव तत्रैव जगादवचनं हरिं। शिव उवाच प्रसन्नोऽस्मि हरेतुभ्यं वरं ब्रूहि यथेप्सितं मनोभिलषितं दद्मि नादेयं विद्यते तव इति। भगवान् विष्णुरुवाच वाच्यं किं मे त्वदग्रे वै ह्यन्तर्यामी त्वमास्थितः तथापि कथ्यते नाथ तव शासनगौरवात् दैत्यैश्च पीडितं विश्वं सुखं नो नः सदाशिव दैत्यान् हन्तुं मम स्वामिन् स्वायुधं न प्रवर्तते किं करोमि क्व गच्छामि नान्यो मे रक्षकः परः अतोऽहं परमेशान् शरणं त्वां समागतः इति। तद्भक्त्या परितुष्टः भगवान् सुदर्शनचक्रं दत्त्वा तमन्वग्रहीत्। तदनुग्रहेणैव भगवान् हरिः दैत्यान् जिगाय इत्याह। इति श्रुत्वा वचो विष्णोः देवदेवो महेश्वरः ददौ तस्मै स्वकं चक्रं तेजोराशिं सुदर्शनं। तत्प्राप्य भगवान् विष्णुः दैत्यांस्तान् बलवत्तरान् जघानतेन चक्रेण धृतं सर्वान् विनाश्रमं जगत्स्वास्थ्यं परं लेभे। बभूव सुखिनः सुराः सुप्रीतस्वायुधं प्राप्य हरिरासीन् महासुखी इति। भाषणमिदं विष्णुकृतशिवसहस्रनामस्तोत्रपारायणेन समर्पयामि। सूत उवाच श्रूयतां ऋषयः श्रेष्ठाः कथयामि यथाश्रुतं विष्णुना प्रार्थितो येन सन्तुष्टः परमेश्वरः। तदाहं कथयाम्यद्य पुण्यं नाम सहस्रकं। श्रीविष्णुरुवाच शिवो हरो मृडो रुद्रः पुष्करः पुष्पलोचनः अर्थिगम्यः सदाचारः शर्वः शम्भुर्महेश्वरः चन्द्रापीडश्चन्द्रमौलिः